తపల్ల పమన్ నగజయ కునాగ సతి చేతన పమన్ అలక్ పర బకలన్ పమన్ లకస్ పమన్.